రామలీలా భగవానికి, శ్రీ ఆనందకంద భగవానికి, శ్రీ కౌశల్యానందన భగవానికి, శ్రీ దశరథ నందన భగవానికి, శ్రీ కైకేయి నందన భగవానికి, శ్రీ సుమిత్రానందన భగవానికి, శ్రీ చారో భయ్యన్కి, శ్రీ హనుమాన్జీ మహారాజ్కి, శ్రీ రామజన్మభూమికి, శ్రీ కృష్ణ జన్మభూమికి, శ్రీ కాశీ విశ్వనాథ్కి, శ్రీ అయోధ్యాధామ్కి, శ్రీ సరియూ మహారాణికి, జగద్గురు స్వామి శ్రీ రామానందాచార్యజీ మహారాజ్కి, గోస్వామి శ్రీ తులసీదాస్జీ మహారాజ్కి, సమస్త పూర్వాచార్యోకి, సర్వసంత వైష్ణవ భగవానికి, సత్య సనాతన ధర్మకి, గోమాతాకి, భారత్ మాతాకి, ప్రాతశ్రంగ

0: అమృతా అభిషేకమస్తు అస్తు అమృతా అభిషేక బోలియే శంకర భగవాన్ కే
1: జై
0: ధర్మ కే
1: జై హో
0: ఆ ధర్మ కా
1: నాజ హో
0: ప్రాణియో మే
1: సద్భావన హో
0: విశ్వ కా
1: కళ్యాణ హో
0: గౌ మాతా కీ
1: జై హో
0: మాత పితా కీ
1: జై హో
0: గురు జనో కీ
1: జై హో
0: సభి సంతో కీ
1: జై హో
0: సభి భక్తో కీ
1: జై హో
0: సత్య సనాతన ధర్మ కీ
1: జై హో
0: ఆజ కే ఆనంద కీ
1: జై హో
0: భారత माता की
1: जय हो
0: शंकर भगवान की
1: जय हो
0: शंकर भगवान के परिवार की
1: जय हो
0: शंकर भगवान के घरों की
1: जय हो
0: शंकर भगवान के भक्तों की
1: जय हो
0: अमरनाथ स्वामी की
1: जय हो
0: बाबा बर्फानी की
1: जय हो
0: नमो पार्वती पते
1: हर हर हर महादेव
2: శివ శంభు నిరావలంబస్య మమావలంబం
3: విభర్తితాశే
2: విభక్తలంబం
3: మదీయ పాపాజలపాత
2: ప్రవర్తితాం
3: వాచితదైవ బంబం.
4: श्रोताओं, वक्त की सुइयां कहां रुकती हैं, देखते ही देखते हमारा आज का ये सफर अब अपने आखिरी मुकाम पर पहुंच गया है. आज 27 अगस्त 2026 की ये पावन रात है. छड़ी मुबारक पंचतन्नी में विश्राम कर रही है और इसके साथ ही मेरे इस साल के इस पावन सफर का भी आखिरी पल आ गया है. जी हां श्रोताओं, मेरा और आपका साथ इस साल के अमरनाथ शो में बस आज तक ही था, एक उद्घोषिका के रूप में, एक दोस्त के रूप में.